0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూర కి ఇన్నాయాడు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలండి
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరగదే
0: మేదే మన్ కే ద్వార్ ఏ భూత

0: గారే గారే
1: గారే
0: గారే గారే
1: గారే
0: గారే గారే
1: గారే
0: గారే
1: గారే ఇన్నాయో
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కలగదే.